తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని నీళ్లు, నీళ్లు ఇక్కడ పడతాయి అని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.